0: గారే గారే
1: నరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ్మ